0: వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. బీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిగా నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: జనజాతీయ విశ్వవిద్యాలయ విశేష రూప ఏ అపేక్షా కి జాతీ హి వే జనజాతీయ భాషా బోలియా కే సంరక్షణ పర్ మిషన్ మోడ్ మే కామ కరేంగే. ముజే బతాయా గయా హై కి సంస్థా కే ట్రైబల్ స్టడీజ్ విభాగ ద్వారా కుయి ఔర్ సావరా సమేత అనేక జనజాతీయ బోలియో కే డాక్యుమెంటేషన్ కో లేకర్ కే ఇసి ప్రకార్ సే జమీనీ కార్య కియా జా రహా హై.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు.

గిరిజన భాషలు మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్ లిఖితబద్ధం లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో

0: ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకువెళ్లింది. టెక్సస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించింది. విబిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் ஜமீர் அக்தர். தலைப்புச் செய்திகள். மேற்காசியாவில் அமைதியை ஏற்படுத்துவதில் பிரதமர் திரு நரேந்திர மோடியின் பங்கு பாராட்டத்தக்கது என்று ஈரான் அதிபர் மசூத் பெஷஷ்கியான் தெரிவித்துள்ளார். இந்தியா கிரீஸ் இடையே பொருளாதாரம், தொழில்நுட்பம் உள்ளிட்ட துறைகளில் பரஸ்பர ஒத்துழைப்பை மேம்படுத்துவதன் மூலம் நல்லுறவு வலுப்படும் என்று மத்திய அமைச்சர் திரு பியூஷ் கோயல் கூறியுள்ளார். ஜப்பான் பிரதமர் சனே தகாய்ச்சி 3 நாள் பயணமாக இன்று இந்தியா வருகிறார். தமிழகத்தின் பெரும்பாலான பகுதிகளில் இம்மாதத்தில் இயல்பான மழைப்பொழிவு பதிவாக வாய்ப்புள்ளதாக வானிலை ஆய்வு மையம் தெரிவித்துள்ளது. பெல்ஜியத்தில் நடைபெறவுள்ள 21 வயதிற்குட்பட்டோருக்கான ஆடவர் ஹாக்கி தொடருக்கான இந்திய அணி அறிவிக்கப்பட்டுள்ளது. இனி விரிவான செய்தி.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో అత్త మనసు శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన విందాము.

0: మనం ఇంతవరకు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన విన్నాము. కార్యక్రమంలో ఇప్పుడు విందాము అత్త మనసు శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక.
1: రమ్య, నీకు జీతం వచ్చిందా? అంది అత్త లక్ష్మి. వచ్చిందే అత్తమ్మా, అంది కోడలు రమ్య. సరే, నీ జీతం డబ్బులు తీసుకు.

రా అంది లక్ష్మి. రమ్య డబ్బులు ఉన్న కవరు తెచ్చింది. ఆ కవరు నా చేతికి ఇవ్వు అంటూ లక్ష్మి డబ్బులు తీసుకుని లెక్క పెట్టింది. అందులో నుండి 2000 రూపాయలు తీసి రమ్యకు ఇచ్చి, ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, కాలేజీకి వెళ్ళినప్పుడు వాడుకోవడానికి ఉంటాయి, ఆ డబ్బు ఖర్చు చేసిన తర్వాత మరలా ఇస్తాను, ఇక ప్రతి నెల నీకు జీతం రాగానే డబ్బులు తెచ్చి నాకు ఇవ్వాలి, తెలిసిందా అంది లక్ష్మి. రమ్య నివ్వెరపోయి చూస్తోంది. ఆమెకు నోట మాటలు రావడం లేదు. మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన రమ్యకు అత్తగారి ప్రవర్తన అర్థం కాక మనసంతా గందరగోళంగా ఉంటే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. రమ్య ఉల్కు పలుకు లేకుండా అలా కూర్చున్నావేమిటి అంటూ రాము గదిలోకి వచ్చాడు. ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అంది రమ్య. కొంచెంసేపు అలా బయటికి వెళ్దాము రమ్మంటూ రాము రమ్యని చెయ్యి పట్టుకుని లేవదీశాడు. అమ్మా, నేను రమ్య బయటికి వెళ్ళి వస్తామని తల్లితో చెప్పాడు. రమ్యను తనతో పాటు స్కూటర్ మీద తమ ఇంటి దగ్గరలో ఉన్న పార్కుకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు చెప్పు, నీవు ఎందుకు అంత డల్గా ఉన్నావు అన్నాడు రాము. మీ అమ్మ నా జీతం డబ్బులు తీసుకుంది, ప్రతి నెల నాకు జీతం రాగానే తీసుకువచ్చి తన చేతికి ఇవ్వమంది. నేను ఉద్యోగం చేసి జీతం డబ్బులు తెచ్చి ఆమెకి ఇవ్వడమేమిటి? ఇదెక్కడే అత్తగారి పెత్తనమో నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ల నా జీవితంలో ఇలాంటి అత్తగారులు ఉంటారని నేను వినలేదు కనలేదు అంది రమ్య. రమ్య, నీవు బాధపడవద్దు, నేను మా అమ్మ గురించి కొన్ని విషయాలు చెబుతాను, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నాడు రాము. మా అమ్మమ్మ తాతయ్యలకు మా అమ్మ లక్ష్మి ఒక్కటే కూతురు. మా తాతకు 10 ఎకరాల పొలం ఉండేది. మా తాత కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ఆయన ఇంటిలో పాడి పంటలు పుష్కలంగా ఉండేవి. మా అమ్మ చిన్నతనంలో దొడ్లో ఉన్న ఆవులు గేదెలు ఎడ్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునేది. ఒక్కటే కూతురు అవ్వడం వలన మా అమ్మ ఏం చేసినా అమ్మమ్మ తాతయ్యలకు అపురూపంగా ఉండేది. ఇంటిలో ఎంత అల్లరి చేసినా స్కూల్కు వెళ్ళి శ్రద్ధగా చదువుకునేది. అమ్మ 8వ తరగతి చదువుతుండగా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గి అమ్మ కోలుకోవడానికి చాలా కాలం పట్టిందట. తర్వాత అమ్మ స్కూల్కు వెళ్ళడం మానేసిందట. తాతయ్య అమ్మకు ట్యూషన్ పెట్టించి లెక్కలు నేర్పించారంట. అందువల్ల అమ్మకు లెక్కలు బాగా వచ్చును. తాను చదువుకోనందువల్ల అమ్మకు చదువుకున్నవారంటే చాలా గౌరవం. మా తాతకు మగపిల్లలు లేరు. తన కూతుర్ని ఇల్లరికి వచ్చే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచిదని భావించి అలాగే చేశాడు. మా నాన్న కృష్ణకు చిన్నతనంలో తల్లి చనిపోతే మేనమామ పెంచాడట. అతను ఇచ్చిన డబ్బుతో మా తాత మా నాన్న పేరున 5 ఎకరాల పొలం కొన్నాడు. మొత్తం పొలాన్ని తాత నాన్న ఇద్దరూ కలిసి కష్టపడి పండించేవారు. మా అమ్మకు అత్త ఆడబిడ్డల పోరు లేదు. భర్తతో ఉంటూ మహారాణిలా మా అమ్మ బతికింది. అంతా అమ్మ ఇష్టప్రకారమే జరిగేది. అమ్మకు పిల్లలు పుట్టలేదని వైద్యులకు చూపించగా చాలా కాలానికి నేను పుట్టానట. నా చదువు కోసం మా అమ్మ నాన్నలు టౌన్లో కాపురం పెట్టారు. నేను శ్రద్ధగా చదువుకునేవాడిని. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు అమ్మ కూడా విజయవాడ వచ్చి నాతో ఉండి నన్ను చదివించింది. అమ్మ నాన్నను నన్ను ఎంతగానో అభిమానించి మా అవసరాలు మేము అడగకుండానే తీరుస్తుంది. అమ్మ మాటను నేను నాన్న కాదనము. ఆమె మాటను కాదని ఆమెను బాధ పెట్టలేము. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాల కోసం చూస్తుంటే పెళ్ళిళ్ళ పేరయ్య నీ గురించి చెబుతూ, అమ్మాయి చూడడానికి బాగుంటుంది, పైగా ఇంజనీరింగ్ చదివింది, కానీ కట్నకానుకలతో మీతో సరితూగలేరు, మీకు కట్నం ముఖ్యం కాదనుకుంటే ఈ సంబంధం మాట్లాడతాను అన్నాడు. అమ్మాయి అందంగా ఉండి చదువుకుంటే కట్నంతో పనేముంది, మీరు పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి అని అమ్మ చెప్పింది. నీవు మా ఇంటిల్లిపాదికి అందరికీ నచ్చావు. మీ అమ్మ నాన్నలతో మీ అమ్మాయికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి అంది మా అమ్మ. మీ తల్లిదండ్రులు చెప్పారు, మన పెళ్ళి ఖాయం చేశారు. ఆ తర్వాత మా అమ్మ కోడలి రమ్యకు వడ్డాణం లేదు, మనం చేయిద్దాం అంది. మన వాళ్లలో అత్తింటి వారు
కోడలికి మంగళసూత్రం గొలుసు, నల్ల పూసల గొలుసు.

ఉంగరము మాత్రమే పెడతారు. వడ్డాణం చేయించడం నేను వినలేదు కనలేదు అని నాన్న అన్నారు. మన వాళ్ళు అందరూ పెట్టేటట్లుగా మనం కాబోయే కోడలికి మంగళసూత్రం గొలుసు, నల్లపూసల గొలుసు, ఉంగరం మాత్రమే కాదు వడ్డాణం కూడా పెడదామంది అమ్మ. పెళ్లినాడు నా కోడలు వడ్డాణం పెట్టుకుంటే నాకు చూడాలని ఉంది. నా నగలు మార్చి నా కోడలకు వడ్డాణం చేయిస్తాను అని ప్రేమతో మా అమ్మ అంది. నీ నగలు నీవే పెట్టుకో, అవి మార్చవద్దు, మన దగ్గర డబ్బు ఉంది, కోడలికి వడ్డాణం కొందాం అన్నారు నాన్న. మిమ్మల్ని బంగారు షాపుకి రమ్మని, నీకు నచ్చినది కొని మన పెళ్లినాడు మా అమ్మ స్వయంగా నీకు వడ్డాణం పెట్టింది. మా ఊరిలో మా పక్కింటి వారిదే మనం పనిచేస్తున్న పాలిటెక్నిక్ కాలేజీ. మన పెళ్లి జరిగిన వెంటనే అమ్మ వెళ్ళి, అన్నయ్య మా కోడలికి మీ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలి అని ఆయనను అడిగింది. ఆయన నీకు ఉద్యోగం ఇచ్చారు. ఈ విషయం అమ్మ నీకు కావాలని చెప్పలేదు. బంగారపు వడ్డాణం చేయించిన అత్తగారిని మన వాళ్లలో నీవు చూశావా? లేదు కదా. అలాగే కోడలి జీతం అడిగి తీసుకున్న అత్తగారిని ఇప్పుడే చూస్తున్నానని తెలుసుకో. అమ్మ నీ జీతం తీసుకుందని మీ అమ్మకు కానీ ఇంకా ఎవరికీ చెప్పవద్దు. మన ఇంటి విషయాలు ఎప్పుడూ ఎవరితో మాట్లాడవద్దు. పెళ్లినాడు పురోహితుడు మన ఇద్దరితో ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అనిపించాడు. అంటే ధర్మార్థ కామ మోక్షాలలో మనం ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి అని అర్థం. కాబట్టి నీ మనసుకు ఏదైనా చిన్న కష్టం కలిగినా నాతో చెప్పు. నీ కన్న తల్లిదండ్రులను నీవు ఎంత గౌరవిస్తావో నా కన్న తల్లిదండ్రులకు నేను ఒక్కడే కొడుకును. వారును నన్ను ఎంతో ప్రేమతో పెంచారు, వాళ్ళు నాతోనే ఉంటారు. నిన్ను కన్న తల్లిదండ్రులంటే నీకు ఎంత ప్రేమ ఉంటుందో నా కన్న తల్లిదండ్రుల మీద నాకు అంతే ప్రేమ ఉంటుందని అర్థం చేసుకో. మా అమ్మకు నీ మీద అభిమానం ప్రేమ ఉంది. నిదానంగా అమ్మ గుణం నీకే తెలుస్తుంది. వీలున్నంత వరకు నీవు మా అమ్మతో సర్దుకుపోతే మనందరం ప్రశాంతంగా హాయిగా ఉంటాం. ఇక ఇంటికి వెళ్దాం పద అంటూ రాము భార్య చేయి పట్టుకుని ప్రేమగా నడిపించాడు. ఆ రాత్రి అందరూ భోజనం చేస్తున్న సమయంలో, రమ్య ఎందుకు అంత డల్గా ఉన్నావు? నీ జీతం డబ్బు అడిగి తీసుకున్నానా? మన చేతిలో అవసరానికి మించిన డబ్బు ఉంటే దుబారాగా ఖర్చు పెడతాం. ఆ ధనాన్ని పొదుపు పథకాలలో దాచుకుంటే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు తీసుకుని వాడుకోవచ్చు కదా అని లక్ష్మి చెప్పింది. తమ్మా, మీరు పెద్దవారు, మీరు అనుభవంతో చెప్పే మాటలు విని మేము నేర్చుకుంటాం అంది రమ్య. ఒక ఆదివారం ఉదయం టిఫిన్ తిని చదువుకుంటూ కూర్చున్న రమ్య కడుపులో వికారంగా ఉంటే వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి వాంతి చేసుకుంది. ఏమైంది అంటూ ఇంటిలో అందరూ పరుగున వచ్చారు. ఏమీ కాలేదు, మన ఇంటిలోకి ఒక చిన్నిబాబు రాబోతున్నాడు అనుకుంటున్నాను, సాయంత్రం రమ్యను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అంది లక్ష్మి. డాక్టర్ పరీక్షించి రమ్య గర్భవతి అని చెప్పింది. ఆ ఇంట అందరూ ఆనందంతో పొంగిపోయారు. లక్ష్మి రమ్యతో, నీవు ఏ పని చేయవద్దు, వంట పని అంతా నేనే చేస్తాను, నీకు ఏ కూర తినాలని ఉందో చెప్పు, నేను చేసి పెడతాను అంటూ రమ్యను అడిగి రమ్యకు నచ్చినట్లుగా లక్ష్మి వండి పెడుతోంది. రమ్య కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికీ ఒకరోజు గారెలు, మరొక రోజు పకోడీలు, ఇంకొక రోజు మసాలా వడలు, మరో రోజు సమోసాలు, ఇలా రోజుకు ఒక రకంగా వండి లక్ష్మి కోడలికి ప్రేమగా పెడుతోంది. ఒక సెలవు రోజున, రమ్య సాయంత్రం మన అందరం బంగారు షాపుకు వెళ్దాం అంటూ లక్ష్మి ఇంటిలో అందరినీ తీసుకువెళ్ళింది. రమ్య నీకు నచ్చిన గొలుసు తీసుకోవమ్మా అంది. నాకెందుకు, మీరు తీసుకోండి అంది రమ్య. రమ్య నీవు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు రకరకాలుగా నగలు పెట్టుకుంటే చూడడానికి ఎంతో బాగుంటుంది, పైగా నీవు సంపాదించిన జీతం డబ్బుతో కొంటున్నాం అని లక్ష్మి అంది. రమ్యకు నచ్చిన నగ లక్ష్మి కొని ఇచ్చింది. రమ్య నీకు నచ్చిన వజ్రాల నెక్లెస్, జుగాలు తీసుకోమ్మా అంది లక్ష్మి. ఇప్పుడు నాకు ఇంకా ఏమీ వద్దు అత్తమ్మా అంది రమ్య. రమ్య వచ్చే నెలలో మేము నీకు సీమంతం చేయాలనుకుంటున్నాం, అప్పుడు మీ మామయ్య గారు నేను నీకు వజ్రాల జోకాలు నెక్లెసు బహుమతిగా ఇవ్వాలనుకున్నాం, నీకు నచ్చినవి తీసుకోవలసిందే అంటూ లక్ష్మి కోడలిని ఒత్తిడి చేసింది. రమ్య తనకు నచ్చినవి తీసుకుంది. అందరూ ఇంటిలోనికి రాగానే రమ్య

0: అత్తగారి కాళ్లకు నమస్కరించి, అత్తమ్మా, మీరు నాకు అత్తగారు మాత్రమే కాదు అమ్మ కంటే కూడా ఎక్కువ అని భావిస్తున్నాను. మీకు కోడలేని కావడం నా పూర్వజన్మ సుకృతం అంది. రమ్మే మాటలకు లక్ష్మి, కృష్ణ, రాము మురిసిపోయారు.
1: ఇంతవరకు అత్త మనసు శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక విన్నారు. శ్రోతలిప్పుడు వినబోయే గీతం తోడు నీడ చిత్రం కోసం పి. సుశీల పాడిన పాట

మైనర్ బాలబాలికల్లో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక ఇంకా పొదుపు అవసరం గురించి అవగాహన కలిగించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2024 బడ్జెట్లో ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలలోపు మైనర్ బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు నెలకు కనీసం 1000 రూపాయలకు మించిన మొత్తాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్యాలో మదుపు చేయవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఈ స్కీమ్ తల్లిదండ్రుల ఆధీనంలో ఉండి ఆ తర్వాత పిల్లల పేరుకు సాధారణ పెన్షన్ పథకంగా మారుతుంది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు, దరఖాస్తు చేసే విధానం ఎన్పిఎస్ ట్రస్ట్ .org.in వెబ్సైటు ద్వారా పొందవచ్చు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో చాటు పద్యాల సౌరభాలు అంశంపై శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3:00 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రఖ్యాత చిత్ర దర్శకులు శ్రీ కెవి రెడ్డి గారి సినీ జీవిత విశేషాలు ఇంకా మధురమైన పాటలు ప్రసారమవుతాయి. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచీ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్ళిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేస్తుందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌజ్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు

0: భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పజేష్కాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. కేఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకిది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు బలోపేతం చేసేందుకు అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా అభివర్ణించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా వెనెజువెలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువెలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 325.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2వ T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్

శ్రోతలకు నమస్కారం. మధురాతి మధురమైన ఈ సమయానికి స్వాగతం. చలనచిత్రం అనేది నటన, సంగీతం, సంభాషణలు, పాటలు, ఛాయాగ్రహణం ఇలా మొత్తం 24 కళల సంగమంగా తయారవుతుంది. ఈ 24 కళల్లో కొన్నింటినైనా దర్శకుడు చక్కగా మేళవించగలిగితే ఆ చిత్రం విజయవంతమైనదిగా చెబుతారు. కానీ ఈ 24 కళలన్నింటినీ అత్యుత్తమంగా తీర్చిదిద్ది అపూర్వ రీతిలో చిత్రాలను తెరకెక్కించిన ఒక జగద్విఖ్యాత చిత్రదర్శకుడు మన తెలుగువారు కావడం మనమెంతో గర్వించదగ్గ విషయం. కేవలం 14 చిత్రాలనే సృష్టించిన వాటిలో దాదాపు 10 చిత్రాలు దర్శకత్వ శాఖకు ప్రామాణికంగా చెప్పదగ్గ కళాఖండాలు కావడం మరొక విశేషం. భారతీయ సినీ రంగంలోనే అత్యుత్తమ దర్శకుల జాబితా తయారు చేస్తే అందులో 10 మందిలో ఒకరుగా నిలిచిన దిగ్దర్శకుని జయంతి సందర్భంగా ఈనాటి మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో మనం వారిని స్మరించుకోబోతున్నాం. ఆ విశిష్ట దర్శకుని విలక్షణ సంతకంగా పేర్కొనదగ్గ ఒక చిత్రంలోని గీతాన్ని ఇప్పుడు విందాం.

ఆలకించిన ఈ గీతంతో ఆ దర్శకుడెవరో శ్రోతలు ఇప్పటికే ఊహించే ఉంటారు. కదిరి వెంకటరెడ్డి అన్న పూర్తి పేరు కంటే కేవీ రెడ్డిగానే సుపరిచితమైన ఆ మహాదర్శకుని పరిచయమంటే సూర్యుని ముందు దివిటీని చూపించడం లాంటిదే. శ్రీ కేవీ రెడ్డిగారు ఈరోజు అంటే జూలై 1వ తేదీన 1912 అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని తెల్లమిట్టపల్లెలో జన్మించారు. వెంకటరంగమ్మ కొండారెడ్డి దంపతులు వీరి తల్లిదండ్రులు. తన 2 ఏళ్ల వయస్సులో తండ్రి కాలం చేశాక మేనమామగారింట్లో పెరిగారు. చదువులో చురుకైన కేవీ రెడ్డిగారికి గణితం, చిత్రలేఖనం వంటి సబ్జెక్టులతో పాటు ఫుట్బాల్, హాకీ ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉండేది. ఈ పాట ఘంటసాల పి సుశీల పాడిన పింగళి, సాహిత్యం సంగీతం పెండ్యాల, చిత్రం భాగ్యచక్రం.

1935లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో బిఎస్సి పట్టా అందుకున్నారు. మద్రాసులో చదువుకున్న ఈ కాలంలో కెవి రెడ్డి గారికి అప్పుడప్పుడే ప్రజాదరణ పొందుతున్న చలనచిత్ర రంగం అంటే ఆకర్షణ మొదలైంది. ఆ దశలో చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలను, ఉత్తమమైన విదేశీ చలనచిత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. బిఎస్సి డిగ్రీ పూర్తయ్యాక వైజ్ఞానిక పరికరాలు తయారు చేసే ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే సమయంలో ఆయన చిన్ననాటి స్నేహితుడైన మూలా నారాయణస్వామి గారి రూపంలో కెవి రెడ్డి గారికి చిత్రసీమలో ప్రవేశించే అవకాశం దొరికింది. అదేంటో తెలుసుకునే ముందు ఈ గీతాన్ని విందామా? గుణసుందరి కథ చిత్రం నుండి ఈ పాట.

కెవి రెడ్డి గారికి పాఠశాలలో స్నేహితుడైన మూలా నారాయణ స్వామి గారు రోహిణి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థలో భాగస్వామి. తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభాలైన హెచ్ఎం రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు కూడా ఈ రోహిణి పిక్చర్స్లో భాగస్వాములే. తన స్నేహితుని ప్రోత్సాహంతో కెవి రెడ్డి గారు 1937లో ఈ సంస్థ నిర్మిస్తోన్న గృహలక్ష్మి చిత్రం కోసం ప్రొడక్షన్ విభాగంలో చేరడంతో వారి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత బిఎన్ రెడ్డి గారి వాహిని సంస్థలో చేరి వందే మాతరం, సుమంగళి, దేవతా వంటి చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్గా 1938-41 మధ్యలో పనిచేశారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గళాలలో యుగళగీతం ఇప్పుడు విందాం.

వాహిని సంస్థలో పనిచేస్తుండగానే కేవి రెడ్డి గారు సహజ కవి, తెలుగు భాగవతకర్త అయిన పోతనగారి జీవితంపై ఒక చిత్రం కోసం స్క్రిప్టును తయారు చేసుకున్నారు. మళ్ళీ తన స్నేహితుడు మూలా నారాయణ స్వామి గారి ప్రోత్సాహంతోనే ధైర్యం చేసి కేవి రెడ్డి గారు భక్త పోతన చిత్రాన్ని నిర్మించి 1943లో విడుదల చేశారు. నాగయ్య గారి అద్భుత నటన, సంగీతం కూడా తోడై ఆ చిత్రం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ సీమల్లో కూడా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. కేవి రెడ్డి గారి విజయ పరంపరకు తొలి చిత్రం భక్తపోతన పునాది వేసింది. ఇప్పుడు భక్తపోతన చిత్రం నుండి గీతాన్ని విందాము.

పోతన సాధించిన ఘన విజయం కేవి రెడ్డి గారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఆ పైన 1947లో యోగి వేమన చిత్రాన్ని మళ్ళీ నాగయ్య గారే కథానాయకునిగా నిర్మించి మరో పెద్ద విజయాన్ని అందుకున్నారు. భక్తపోతన, యోగి వేమన చిత్రాలతో నాగయ్య గారు కూడా గొప్ప ఇమేజ్ను సాధించారు. షేక్స్పియర్ నాటకం కింగ్ లియర్ ఆధారంగా గుణసుందరి కథ అనే చిత్రాన్ని 1949లో నిర్మించి జానపద చిత్రాలలో ఒక సరికొత్త శైలికి శ్రీకారం చుట్టారు. ఇక 1951లో కేవి రెడ్డి గారు సృష్టించిన పాతాళ భైరవి చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఒకసారి టెన్నిస్ ఆటలో చూపిన ఆవేశం, పట్టుదల గమనించి కేవి రెడ్డి గారు పాతాళ భైరవిలో కథానాయకుడిగా ఎంపిక చేసి ఒక తిరుగులేని స్టార్గా నిలబెట్టారు. నవరసాలను రంగరించిన ఈ చిత్రం మాయలు, మంత్రాలతో తెలుగు జానపద చిత్రాలకు ఒక పెద్దబాల శిక్షగా పరిగణించబడుతుంది. ఈనాటికి ఆ చిత్రానికి వీరాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు విందాం ఘంట.

కళాశాల స్వరకల్పనలో కమలా చంద్రబాబు పాడిన పాట రచన పింగళి, చిత్రం పాతాల భైరవి.

విధులు అందరి వండి ప్రత్యుత్తాలవి పాతాళన్ను యక్షుల నిధులు అందరి వండి.

ఇక 1956వ సంవత్సరంలో విడుదలైన మాయాబజార్ చిత్రం కెవి రెడ్డి గారి మానస పుత్రిక భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమమైన చిత్రాల ముందు వరుసలో నిలిచే ఈ కళాఖండం మనదే అని తెలుగువారంతా సగర్వంగా చెప్పుకుంటారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక అద్భుతమైన వర్ణచిత్రంలా కెవి రెడ్డి గారు మలిచిన తీరు నభూతో నభవిష్యతి. అగ్రతారల నట విశ్వరూపం, కెవి రెడ్డి గారి స్క్రీన్ ప్లే ఇంద్రజాలం, పింగళిగారి కలం సృష్టించిన ఆణిముత్యాల్లాంటి మాటలు పాటలు, మార్కస్ బాట్స్లే కెమెరా మాయాజాలం, ఘంటసాలవారి స్వరఝరీ ప్రవాహం వెరసి ఒక షడ్రసోపేతమైన పసందైన విందుభోజనం లాంటిది మాయాబజార్ చిత్రం. అందుకే తరతరాల ప్రేక్షకులు బ్రహ్మరథాలు పడుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు నిండిన ఈ చిత్రంపై పరిశోధనలు చేసిన వారున్నారు. తెలుగువారి తరగని చెరగని ఉమ్మడి ఆస్తిగా వినోదాలను పంచుతూ వస్తోంది మాయాబజార్.

చిత్ర నిర్మాణంలో శాస్త్రీయ దృక్పథాన్ని జోడించి ఖచ్చితమైన పరిపూర్ణత్వాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేసేవారు కేవీ రెడ్డి గారు. షూటింగ్ ప్రారంభించకముందే పూర్తి స్క్రిప్టును 1కి 10 సార్లు సరిచూసుకునేవారు. ఒకసారి షూటింగ్ మొదలయ్యాక ఇక ఎటువంటి మార్పులు చేసేవారు కాదట. నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక, నిర్మాణానికి అయ్యే ఖర్చు, సినిమాను ఎంత సమయంలో పూర్తి చేయాలి, ఇలా ప్రతిదీ ముందుగానే ప్రణాళిక తయారు చేసి ఒక యజ్ఞంలా సినిమాపై పనిచేయడం కేవీ రెడ్డి గారి విజయ రహస్యం. అందుకే వారి చిత్రాల్లో అనవసరమైన సన్నివేశాలంటూ ఏవీ ఉండవు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేస్తుంది. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి జతగా పాడిన పింగళి సాహిత్యం ఇప్పుడు విందాం.

ఆకాశవాణి చెన్నై కేంద్రం సమయం 3:39 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రఖ్యాత దర్శకులు శ్రీ కెవి రెడ్డి గారి సినీ జీవిత విశేషాలతో పాటు మధురమైన చిత్రగీతాలు వింటున్నారు.

కేవి రెడ్డి గారి మార్గదర్శకత్వంలో ఎదిగిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. నాగయ్య, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు వంటి నటుల సంపూర్ణ నటనా సామర్థ్యాన్ని గుర్తించి వెలికితీశారు. పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత ప్రావీణ్యానికి తారాస్థాయిగా చెప్పదగ్గ జగదేక వీరుని కథ చిత్రంలోని శివశంకరి శివానందలహరి గీతం కేవి రెడ్డిగారి సృష్టి. సంగీతం శ్రీనివాసరావు గారి వంటి విలక్షణ దర్శకులకు మార్గదర్శకులు కేవి రెడ్డిగారే. డివి నరసరాజు గారిని కథా స్క్రీన్ప్లే రచయితగా పరిచయం చేశారు. మరెందరో భావితరం దర్శకులకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ఇప్పుడు జగదేక వీరుని కథ చిత్రం కోసం ఘంటసాల గలం నుండి జాలువారిన పింగళి సాహిత్యం విందాం. సంగీతం పెండ్యాల.

రాశి కన్నా వాసి ముఖ్యం అని నమ్మిన కేవీ రెడ్డి గారు తన 30 ఏళ్ల సినీ జీవితంలో సృష్టించిన చలనచిత్రాలు పట్టుమని 14 అయితే ఒక్కొక్కటి ఒక్కో నిండు చందమామల తెలుగు చిత్ర గగనసీమలో శరచంద్రికలు కురిపించాయి. ప్రేక్షకులను ఆశాంతం అలరించగల కథ స్క్రీన్ ప్లేలే ఆయన చిత్రాలకు హీరోలు. అందుకే ఇప్పటికీ వారి చిత్రాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. 1971 విడుదలైన శ్రీకృష్ణ సత్య కేవీ రెడ్డి గారి చివరి చిత్రం. 1972 సెప్టెంబర్ 15 తేదీన ఆయన మరలిరాని మరో లోకాలకు తరలిపోయారు. ఈ పాట శ్రీకృష్ణ సత్య చిత్రం నుండి. గానం ఎస్ జానకి, సంగీతం పెండియాలా.

కేవి రెడ్డి గారికి దర్శకత్వంతో పాటు ఇతర సినిమా కళలపై కూడా మంచి అవగాహన ఉండేది. ప్రతి విభాగం పనితీరును ఎంతో శ్రద్ధగా పరిశీలిస్తూ తగిన సూచనలు చేసేవారు. కథ స్క్రీన్ ప్లే విభాగాల్లో మాయాబజార్, పాతాళ భైరవి, దొంగరాముడు, గుణసుందరి కథా చిత్రాలలో కేవీ రెడ్డి గారు తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. ముఖ్యంగా దొంగరాముడు చిత్ర స్క్రీన్ ప్లేను అత్యుత్తమ ప్రామాణికంగా ఇప్పటికీ ఎందరో రచయితలు, దర్శకులు అనుసరిస్తూ ఉంటారు. నిర్మాతగా కేవీ రెడ్డి గారు సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణార్జున యుద్ధం, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ చిత్రాలు నిర్మించారు. దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి జంటగా పాడిన పాట ఇప్పుడు విందాం.

కెవి రెడ్డి గారి కీర్తి ప్రభలు తెలుగులోనే కాక ఇతర భాషల్లోనూ ప్రసరించాయి. మాయాబజార్, పాతాల భైరవి చిత్రాలు తమిళంలో సైతం ఘన విజయాన్ని చవిచూశాయి. సత్యహరిశ్చంద్ర చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్తోనూ, కన్నడంలో రాజ్ కుమార్తోనూ సమాంతరంగా రూపొందించారు కెవి రెడ్డి గారు. ఆ చిత్రం కన్నడంలో కూడా ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది. పెద్ద మనుషులు, పెళ్లినాటి ప్రమాణాలు, సత్యహరిశ్చంద్ర చిత్రాలు జాతీయ ఉత్తమ చిత్రాలుగా పురస్కారాలు అందుకున్నాయి. శ్రీకృష్ణ సత్య చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్

అవార్డు కేవీ రెడ్డి గారిని వరించింది. తరాల అంతరాలు, ప్రాంతీయ వైరుధ్యాలు, చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా అందరినీ ఆకట్టుకున్న, అందరి అభిమానాన్ని చూరగొన్న చిత్రాల దర్శకుడిగా శ్రీ కేవీ రెడ్డి గారిది తెలుగులోనే కాదు భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ప్రత్యేక స్థానం. ఆ దిగ్గజ దర్శకుని స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చివరిగా పెద్ద మనుషులు చిత్రం కోసం పి లీలా కృష్ణవేణి ఆలపించిన గీతం విందాం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో చాటు పద్యాల సౌరభాలు అంశంపై శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం